అమృత ప్రభునామ భక్త జనక మన విచరామ వాహిగురు జీ కా ఖాల్సా వాహిగురు జీ కీ ఫతేహ్ సత్నామ శ్రీ వాహిగురు సాహిబ్ జీయో ఏకోంకార సత్నామ కర్తా ప్రకృతి నిర్భవ నిర్వారి